మానేనా దాదూజీలా ముసరా కేలా మా సాబాన్ జగడ మానవల్లి మానేనాచ మా సాబానా ముసరా కేలా అని రాజాయ మనాలే సాజీ హాజీ పాటీల ఆమ్చా సమోర్ హజర్ కరా సర్వాంత లక్ష్య సమోర్చా దర్వాజాకడ వేదల గెలా అని మగర్ మస్ పాటీల్ జఖల్లేలా హోతా ఏసాజీ తానాజీ